మంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి. భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం దర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం.